0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషుమణి గాత్రక చేరి వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి స్మరణం వందే మలయమారుత రాగం ఆదితాళం పురందరదాసు కీర్తన.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి

0: ఆరగింపవే. తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఆరగింపవే ఇన్ రాగ్ తోడి సెట్ టు రూపక్తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషుమణి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వందేహం జగత్వల్లభం, హంసధ్వని రాగం, కండచాపు తాళం, అన్నమాచార్య కీర్తన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎం శేషుమణి. షీఈ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు వందేహం జగత్ వల్లభం, అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఖండచాపుతాల్.

0: ఇప్పుడు వినండి వామురుహ బేగడ రాగం రూపకతాళం తంజావూరు శంకరయ్య కీర్తన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ తంజావూరు శంకరయ్య వామురుహ ఇన్ రాగ్ బేగడ సెట్ టు రూపక్తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా యమన్ రాగంలో అన్నమాచార్య కీర్తన భావయామి గోపాల బాలం ఖండచాపు తాళం.
1: శ్రీమతి శేషుమణి కంక్లూడ్స్ హర్ వోకల్ రెసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య భావయామి గోపాల బాలం ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఖండచాపు తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎం శేషుమణి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎం శేషుమణి. She was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao, on mridangam by Shri Nemani Somayajulu. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you will be listening to vocal recital by Sri C. V. Peraya Sastri, supported on violin by Srimati B. V. Durga Bhavani and on Mrudangam by Sri B. V. S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ సివి పేరే శాస్త్రి గారి గాత్రక చేరి వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం.
1: ఫస్ట్ లిజన్ టు శ్రీ గురు గుహ ఇన్ రాగ్ శుద్ధ సావేరి, సెట్ టు రూపక్ తాళ్ ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.
2: కార్యక్రమంలో ముందుగా శ్రీ గురు గుహ శుద్ధ సావేరి రాగంలో దీక్షితార్ రచన రూపక తాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పేరి శ్రీరామమూర్తి వయోలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు. కీరవాణి రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం, అంబాదేవి కీరవాణి, సదానన్ను బ్రోవు.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ వయోలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి ఎన్ రాగ్ కీరవాణి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళ్. He is accompanied on mridangam by Shri P.V. Kamaraju. The lines of Pallavi are Amba Devi Keeravani, Sada Nannu Brovu.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్యం రాగం తానం పల్లవి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు.
1: యు వర్ లిసనింగ్ టు రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవిన్యాసం వింటారు. రూపకతాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు కర్ణాటక క్లాసికల్ మృదంగ లైవిన్యాసం బై శ్రీ ఉమయాలపురం కె శివరామన్ సెట్ రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవిన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical mridanga laya vinyasam by Shri Umayalapuram K. Shivaraman. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.